अभी नहीं जाने तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना। పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా, పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా, నాగానలహరి